0: ప్రకృతి దహార
1: సమానుగ్రహాయ
2: కోటి ఎకులహి దానని దానలో తరాయే 10 లక్షి ప్రథమ త్యాగం 20 లక్షి విలా రూపాయ లక్ష తుందాహ దాహ సీ హెట విసి త్యాగి డబల్ విలా కోటి ఎకులహి దానని దానేట రూపాయ 40 కొదట మేతి
3: లాంకే విశ్వాస దిను మార్క్స్ పెన్ సమూహ వ్యాపారే వితిన్ గేన్ పాపి తహరిన దెన్ నవ నిమావకిన్ ఎన డోమాస్ అంక్రే వీకటి మే అంత్రేక సాటంబర్ హిమి కరుని కుమల్ల అదిమ అవతన్న 011 7 679 579
4: මේ පැයේ මොනව මතක් කිරීම සුරකිමු මගතොට
5: යතුරු පැදියක ගමන් කරන ඔබ නිතරම ආරක්ෂිත හිස්වැසුම් පළඳින්න. ආරක්ෂිත හිස්වැසුමක් තෝරා ගන්නා විට SLS 517 සම්මත ප්‍රමිතියේ හිස්වැසුමක් තෝරා ගැනීමට කටයුතු කරන්න.
4: සුපර් කවලක් පරිස්සමින් කිහිපෙන්න. Lakhanda Radio ITN.